0: or FM Dunedin.
1: Telugu states in South India are famous for culture, temples, food, Tollywood and sense of humor. I am Sasi, welcoming you to Namaste Telugu. Over the next half an hour, we will listen to beautiful Telugu songs and news from this exotic location in South India. Thanks to Office of Ethnic Communities for supporting Namaste Telugu and Connecting Culture Zone on 105.4 FM Otago Access Radio. Keep listening.
2: నూట 5.4 ఎఫ్ఎం ట్యాగో యాక్సెస్ రేడియోలో నమస్తే తెలుగు షోకి స్వాగతం. నేను మిస్ససి. మన ఇండియా టీం ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ప్రస్తుతానికి ఘోరంగా ఓడిపోతున్నాం, కానీ ఆటలు అవని సహజం కాబట్టి. ఇందులో పాజిటివ్ సైడ్గా నేను తీసుకున్నది ఏంటి అంటే, హార్దిక్ పాండ్యా బాగా ఆడుతుండడం, అలాగే విరాట్ కోహ్లీ కూడా తిరిగి ఫామ్లోకి రావడం నిన్నటి నాక్ తోటి మంచిగా అనిపించింది. వి విల్ గెట్ దేర్. టెస్ట్ సిరీస్ హోప్ఫుల్లీ విన్ అవుతారని, విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా దేశానికి పక్కనే ఉన్నా కూడా ఆ దేశంలోకి ఇంతకుముందు అయితే సరదాగా టికెట్ వేసుకొని వెళ్ళి చూసి రాగలిగే స్థాయి నుంచి ఇప్పుడు వెళ్తే 14 రోజులు క్వారంటైన్ ఉండాల్సిన స్థాయికి వచ్చేసాం. సో అలా పక్కనే జరుగుతున్నా కూడా వెళ్ళలేక ఆలోచిస్తూ ఉండిపోయే స్థితిలో, బహుశా న్యూజిలాండ్లో ఏమైనా జరుగుంటే బాగుండేది అనిపిస్తుంది అప్పుడప్పుడు. నాకు తెలిసి 2022 ఒక సిరీస్ ఉండాలి, హోప్ఫుల్లీ చూడాలి. క్రికెట్ ముందుగా ఉన్నప్పుడు వేరే దాని గురించి మాట్లాడడం కొంచెం కష్టం, ఎందుకంటే ఫస్ట్ మైండ్లో క్రికెట్ గురించే నడుస్తుంటుంది. అయితే ఈ వారం నేను మీతో కొన్ని మాటలు షేర్ చేసుకోవాలనుకున్నాను. కొన్ని మాటలు నన్ను బాగా కదిలించాయి, ఎస్పెషలీ జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నాయకులు కానీ, ఓవైసీ గారు, ఎంఐఎం నాయకులు కానీ, అలాగే తెరాస నాయకులు కానీ, లేకపోతే కాంగ్రెస్ నాయకులు కానీ చేస్తున్న కొన్ని విద్వేషపూరిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నా మనసుని బాగా కలిచేశాయి. మనకందరికీ తెలుసు, మన దేశం సెక్యులర్ దేశం. ఒక సెక్యులర్ దేశంలో అన్ని మతాలకి, అన్ని భావ వ్యక్తీకరణలకి స్వేచ్ఛ లభిస్తుంది. అయితే మనము, మన ఇండియాకు ఉన్న గొప్పతనం మనం ఎప్పుడూ చెప్పుకునేది ఏంటి అంటే, యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఎన్నో వందల వేల భాషలు మాట్లాడుతూ కూడా భారతదేశం అనగానే ఒకటైపోయే ఒక ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అది మన దేశానికి చాలా యూనిక్. కేవలం రెండే రంగులుండి సపరేట్ దేశం కావాలని కొట్టుకునే స్థలాలు, దేశాలు మన

ప్రపంచంలో చాలా ఉన్నాయి. కేవలం ఒకే మతంలో రెండు పాయలుగా విడిపోయి మీది గొప్పదంటే మాది గొప్పదంటే నరుక్కొని చంపేసుకునే ప్రాంతాలు దేశాలు మన ప్రపంచంలో చాలా ఉన్నాయి. కానీ అసలు పూర్తిగా ఒకదానితో ఒకదానికి సంబంధం లేని సంస్కృతులన్నిటినీ కలిపి, ఒకరి వ్యక్తీకరణ ఇంకొక వ్యక్తీకరణకు అర్థం కాని భాషలన్నీ కలిపి భారతదేశం అనగానే రోమాలు నిక్కుబడుచుకునే ఒక ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, ఆ ఎమోషన్ ఏదైతే ఉంటుందో, అది కేవలం భారతదేశానికి మాత్రమే సొంతం. ఆ భారతదేశంలో ఈ గొప్పదనం కేవలం మనకున్నటువంటి ఆ డైవర్సిటీ ఏదైతే ఉందో, రకరకాల జాతులు, పాయలు, రకరకాల మనుషులు, కులాలు, మతాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి మాత్రమే ఏర్పడగలిగే ఒక గొప్ప ఎమోషన్ మన భారతదేశం. ఇందులో నాకు బాధ కలిగించే విషయం ఏంటి, ఎప్పుడైనా సరే నేను మైనారిటీకి సపోర్టా మెజారిటీకి సపోర్టా అనేది పాయింట్ కాదు, ఎప్పుడైనా కూడా మనుషుల మధ్యలో స్పర్ధలు కలిగించడానికి కొన్ని వేల కారణాలు ఉంటాయి. సరదాగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే కూడా 5 సంవత్సరాల్లో వాళ్ళిద్దరూ కొట్టుకోరు అనడానికి అసలు ప్రాబబిలిటీనే లేదు. ఖచ్చితంగా ఏదో ఒక మూమెంట్లో ఒకరి మీద ఒకరికి భేదాభిప్రాయాలు వస్తాయి. అలాంటిది రెండు భిన్న సంస్కృతులను, రెండు భిన్న నమ్మకాలని పాటిస్తున్న ఇద్దరు మనుషుల మధ్య అభిప్రాయ భేదాలు రావడం, ఒకరంటే ఒకరికి పడకపోవడం, ఒకరి విధానాలు ఒకరికి నచ్చకపోవడం అనేది సర్వసాధారణమైన విషయం. అయితే ఈ విభేదాలు ఉన్నప్పటికీ ఒక కామన్ పాయింట్ని వెతుక్కొని, మనుషులం కదా, కామన్ పాయింట్స్ని వెతుక్కోవడానికి ఎఫర్ట్ పెట్టి ఆ కామన్ పాయింట్స్ దగ్గర మన ఇద్దరిలో మన ఆపోజిట్ వ్యక్తుల్ని చూసుకొని ఆహా ఇద్దరం సంతోషంగానే ఉన్నాం అనుకుని సంతోషపడమే మన విధి అని నా ఉద్దేశం. అలా చేయగలిగినప్పుడే సౌభ్రాతృత్వం అని ఏదైతే అంటారో, సోదరతత్వం, సౌభ్రాతృత్వం అని ఏవైతే పదాలు మనం వాడతామో వాటన్నిటికీ నిజమైన అర్థం కలుగుతుంది అని నా ఉద్దేశం. నేను ఎందుకు ఇంత బాధపడి మాటలు ఇలా ఈ ప్రొలాగ్ అంతా మీకు చెప్తున్నాను అంటే, ఎప్పుడైనా సరే మనం ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో చెందినప్పుడు మన ప్రాంతం వాడో, మన కులం వాడో, మన మతం వాడో, ఒక రాజకీయ నాయకుడో, ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ స్టేజ్ ఎక్కి మనం గొప్ప అని చెప్పి పక్కనోడు తక్కువ అని చెప్తున్నప్పుడు, అండ్ ఆ పక్కనోడు మనల్ని ఈ రకంగా అవమానపరిచాడు అని చెప్తున్నప్పుడు ఎలాంటి వాడికైనా కూడా మనసులో కొంచెం బాధ, మన వాళ్ళ మీద, మన ప్రాంతం మీద, మన కులం మీద, మన మతం మీద ప్రేమ కలగడం సాధారణమే. అయితే నేను మనుషులు, మనం మనుషులు ఎందుకు అవుతామంటే అలా ఎమోషనల్గా ప్రేరేపించబడినప్పుడు నిజాన్ని అర్థం చేసుకొని ఒక కామన్ పాయింట్ని వెతుక్కొని నిజమే మనకు అన్యాయం జరిగింది, దీన్ని న్యాయపూరితమైన విషయంలో మనం ఫైట్ చేయాలి తప్ప కక్ష పెట్టుకొని ఒక జాతినో, ఒక కులాన్నో, ఒక మతాన్నో, ఒక ప్రాంతాన్నో అసహించుకోవడం, వాళ్ళ మీద వ్యతిరేకత పెంచుకోవడం అనేది తప్పు అని మనకు మనం చెప్పుకోవడం, ఈ అటెంప్ట్, ఈ సెల్ఫ్ రియలైజేషన్ అటెంప్ట్ ఎప్పుడైతే చేయగలమో అప్పుడు ఈ విద్వేషపూరిత మాటలు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని మనం నమ్మం. కాకపోతే మన దురదృష్టవశాత్తు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎంతోమంది చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు సంపాదించిన వాళ్ళు, మాస్టర్స్ చేసిన వాళ్ళు, అంతకన్నా పైన సంపాదించిన వాళ్ళు, అలాగే ఎన్నో రకరకాల బిజినెస్ చేసి, వ్యాపారం చేసి పెద్ద పెద్ద ఇళ్ళు సంపాదించుకున్న వాళ్ళు, సోషల్గా చాలా సక్సెస్ఫుల్ అనిపించుకున్న వాళ్ళు కూడా పొరపాటున వాళ్ళ మనసులో లేకపోయినా ఇలాంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు విన్నప్పుడు అరెరే మనకింత అన్యాయం జరిగిందా, నాకు తెలియదే, మనం ఏదో ఒకటి చేయాలి అంటే వాళ్ళంతా చెడ్డోళ్ళు. అది ముస్లిం కానివ్వండి, హిందూ కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, లేదా హిందువుల్లో రకరకాల జాతులు కానివ్వండి, కులాలు కానివ్వండి, వీళ్ళందరిలో ఈ విద్వేషపూరితమైనటువంటి మాటలు చెప్పడం ద్వారా మనుషులకి, మనుషులకు ఉన్న దూరాలని అగాధాలుగా చేస్తున్నారు. దూరం ప్రయత్నంతో సాధించవచ్చు, అగాధం పూడ్చాలంటే విపరీతమైన ప్రయత్నం కావాలి. ప్రస్తుతం ఉన్న సమయంలో అంత ప్రయత్నం చేయగలిగే శక్తి కానీ, మానసిక స్థితి కానీ, సమయం కానీ మనుషులకి తక్కువగా ఉంది. సో ఇట్లాంటి సమయంలో అలాంటి విద్వేషపూరిత మాటలు తప్పుగా మాట్లాడకూడదు అనేది నా పాయింట్. అది ఎవరు మొదలుపెట్టారు, ఎవరు చేశారు అనేది నాకు పాయింటే కాదు, అది నేను ఆర్గ్యూ చేయడానికి కూడా ట్రై చేయట్లేదు.

కానీ అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు ఒకరినొకరు ఆపోజిట్గా మాట్లాడుకోవడం వింటూ ఉంటే మనసుకు చాలా బాధ కలిగిస్తుంది. బాధ కలిగించినప్పుడు ఆలోచిస్తే అరే మనం